ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే సత్యనాథ్ వర్మ లవ్ ఫిల్మ్ గీతతో 1948 ఏ లవ్ స్టోరీ ఫిల్మ గీత్ కుమార్ సాను అనే కవిత కృష్ణమూర్తిని ఆవాజమాં સાંભળીએ.